మీరా అనేక హిందీ భజన్గళ్ళ కృష్ణలీలయ పాడరా? భారతదేశం ఆంగాంగ్ అత్తన మహాన్గల్ కృష్ణలీలయే పాడినవరా. కృష్ణలీలా తరంగిణీల నారాయణ తీర్థర్ கிருஷ்ணலீலை ருக்மிணி கல்யாண பரியந்தம் பாடியிருக்கார். கண்ணனுடைய மாடு மேய்த்தல், புல்லாங்குழல், வேணுகீதம், அநேக கீர்த்தனங்கள், ராசலீலைய மூணு தரங்கத்துல